ఏసప్పా స్తోత్రప్పా స్తోత్రేసప్పా వల్లమే ఎరగట్టు ఎరగట్టు ఎరగట్టుమయ్యా వల్లమే నా పరిశుద్ధాన్ని నిరప్పుగా నిరప్పుగా నిరప్పుగా నిరప్పుగా నిరప్పుగా చెప్పా పర్లో చక్కిని మూడట్టుని తేవ ప్రసరంగా మూడువదాక తేవ కిరువేగా చూల్దుగలవదాక అంటవరే వల్లమై వల్లమై వల్లమై వల్లమై వల్లమై